0: और इस धरती के संतान अशोक गजपति राजू जी सीएम, मेरे मित्र चंद्रबाबू नायडू जी डिप्टी सीएम, भाई पवन कल्याण जी मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
1: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गार की, गोवा गवर्नर अशोक गजपति राजु गार की, मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गार की, उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गार की, मंत्रिवर्गंलो ना सहचरुलु राममोहन नायडु गार की, चंद्रशेखर पेम्मसानी गार की, भूपति राजु श्रीनिवास वर्म गार की, राष्ट्र प्रभुत्वंलो मंत्रिवर्यु नारा लोकेश गार की, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం.
0: సాథ్యో, ఆజ్ కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, స్వర్ణ ఆంధ్ర కే విజన్ కే లియే యే బహుత్ అహమ్ హై. ముజే ఆజ్ బహుత్ శుభ్ అవసర్ పర్ एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
1: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
1: మిత్రులారా, ఈ రోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాధ్యం ఆజ్ కా యే ఆయోజన్ नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा भीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना, मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा ఈ రోజు ఒక కొత్త చరిత్ర ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలను టచ్ చేశారు ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈ రోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను
0: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి ఉన్కా ఉత్సాహ उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
1: 13,000 मंदी की पैगा गिरीजन पिल्लू मरी सोदरी मनल तालूका प्रदर्शन वारी उत्साह वारी क्रमशिक्षण मन गिरीजन संस्कृति की संबंधी गौरव ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు సోదరీమణులకు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
0: సాథ్యో ఈ ధర్తి అల్లూరి సీతారాం రాజుకి ధర్తి హై अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
1: मित्रुलारा ई नेला अल्लूरी सीतारामराजु गारी नेला अल्लूरी सीतारामराजु गारु ई गिरिजन हक्कुल कोसं तन जीवितानी अंकितं चेसारो ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు
0: సాధ్యో పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी।
1: మిత్రులారా ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం। ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్‌పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూక పేర్లే దానికి పెట్టేవారు। ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది। అయోధ్యలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం। అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్‌పోర్ట్ ని ప్రారంభించాం। అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కోటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది। ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది। ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజా సేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను।
0: సాధ్యం बीते 12 ईयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे, आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं।
1: మిత్రులారా గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది। 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్‌పోర్ట్లకు చేరుకుంది। ఒకప్పుడు విమానాశ్రయాలు విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి। ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు అని తెలియజేస్తున్నాను।
0: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్‌పోర్ట్ కి సంఖ్యాయి నహీ బడీ హై। हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे।
1: మిత్రులారా ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్‌పోర్ట్ తాలూక సంఖ్య మాత్రమే పెరగలేదు। మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు। ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది। కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూక ఫేజ్ 2 ని కూడా ప్రారంభించింది। దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను।
0: సాధ్యం ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై। కుచ్ హీ దిన్ పెహలే काशी में जी स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ, आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है। इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं।
1: मित्रों,
0: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था। और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है।
1: మిత్రులారా విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద మైలురాయిని మనం సాధించాం। కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది। దీంతో అమృత్సర్ లో 25 కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది। ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచి పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే మిత్రులారా వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
0: సాధ్యం ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమిక్ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో. ఇసి లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ హమారే పురానే పోర్ట్స్ కో ఆధునిక రూప్ దియా జా రహా హై. ఇస్కే అలావా ములాపేటా ఔర్ రామాయపట్నం మే హమ్ నయే పోర్ట్స్ భీ బనా రహే హైన్.
1: మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామాయపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
0: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కి సాత్ సాత్ పూరే ఆంధ్రమే హైవే ఆర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయార్ హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
1: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం, రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
0: సాధ్యం ఈ పూరా రీజన్ దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్రో సే ఆసానీ సే జుడే ఇస్కే లియే ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే కరీబ్ 1,00,000 కరోడ్ రూపీస్ కి రైల్వే పరియోజనాఓ పర్ కామ్ చల్ రహా హై. రాజ్య కే పూరే రైల్ నెట్వర్క్ కా ఎలక్ట్రిఫికేషన్ హో చుకా హై. యహాన్ 70 సే జ్యాదా రైల్వే స్టేషనో కో భీ ఆధునిక బనాయా జా రహా హై.
1: మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
0: సాధ్యం ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడీ భూమికా నిభా రహా హై. పిఎం గతిశక్తి కే మాధ్యమ్ సే ఇస్ పూరే క్షేత్ర మే రైల్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కో ఏక్ సాథ్ జోడా జా రహా హై. జబ్ యహాన్ యే ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ తయార్ హో జాయేగా తో ఉద్యోగో కో బెహతర్ కనెక్టివిటీ మిలేగీ, కిసానో కో ఫాయదా హోగా ఔర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భీ బడేగా.
1: మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
0: సాధ్యం ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్, ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓ నే పూరి దునియా మే అప్నా డంకా బజాయా హై ఔర్ ఇస్లియే సర్కార్ యహాన్ కే టాలెంట్ కో ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ పవర్ సే జోడ్నా చాహతీ హై.
1: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
0: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఔర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే ये बहुत आवश्यक है। इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है।
1: मन प्रतिभावंतुलैन युवत सामर्थ्यं आंध्र प्रदेश के काकुंडा देशानिकी मरिंत उपयोगपड़ाली। అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది। విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకు శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను।
0: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా। ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయార్ హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా।
1: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది। దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది।
0: సాధ్యం వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసి భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं, इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती है।
1: मित्रुलारा, प्रपंच आर्थिक व्यवस्थलो ये ग्रोथ सेंटर अयिना ఒక్క ఫ్యాక్టరీ తో నిర్మించబడదు, దాని కోసం ఒక పూర్తి ఈకోసిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకోసిస్టమ్ ని నిర్మించబోతున్నాం। మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి।
0: సాధ్యం यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है।
1: मित्रुलारा, इक्कड़ सेमीकंडक्टर तो पाटु एआई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर्स रंगाल्लो कूडा वेगंगा पनुलु जरुगुतुन्नायि। गूगल कूडा इक्कड 15 बिलियन डालर्लु विलुवैन एआई मरियु क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस नी एर्पाटु चेयबोतुंदी। इंका अनेक अंतर्जातीय कंपनीलु कूडा इक्कड कोत्त पेट्टुबडुलकु अवकाशालु चूस्तुन्नायि। दीनि वल्ल ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక గొప్ప ప్రయోజనం కలగబోతుంది।
0: సాధ్యం ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హి సీమిత్ నహీ హై। నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై। ఇసే ఆంధ్రప్రదేశ్ देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा।
1: मित्रुलारा, आंध्र प्रदेश इंडस्ट्रियल ग्रोथ स्टोरी काकुंडा डिजिटल टेक वर्के परिमितं काकुंडा नक्कपल्लीलो केंद्र प्रभुत्वं योक्क भारी फार्मा पार्क एर्पाटुकि कूडा सहकरिस्तुंदी। दींतो आंध्र प्रदेश देशंलोने ओक प्रमुख फार्मा हब गा एदगबोतुंदनि तेलियजेस्तुन्नानु।
0: ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपीज से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी।
1: ग्रीन एनर्जी रंगों में कूड़ा ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
0: సాథియో, ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కిస్ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హి మేనే 2 లక్ కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహాన్ కియా హై.
1: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
0: ముదే ఖుషీ హై కి ఆంధ్రకి ఇస్ వికాస్ యాత్రా మే ఉత్తర్ ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఇకనామిక్ రీజన్ BER కో దేశ కే బడే ఔద్యోగిక కేంద్ర కే రూప మే వికసిత్ కర్ రహే హై. హమారా లక్ష్య హై BER ఏషియా కా ప్రముఖ ఇకనామిక్ హబ్ బనే. యే ఎయిర్పోర్ట్ సే లేకర్ సెమీకండక్టర్ యూనిట్ తక్ ఇసీ మిషన్ కా హిస్సా హై.
1: ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం BER ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
0: సాధ్యం హమారీ సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే ఎంప్లాయ్మెంట్. ఇసే సర్కార్ నే అప్నీ తరఫ్ సే భీ ఇన్వెస్ట్మెంట్ బఢాయా ఔర్ హమ్ ప్రైవేట్ సెక్టర్ కో భీ ఇన్వెస్ట్మెంట్ కే లియే ప్రేరిత్ కర్ రహే హై. ఆప్ భీ జాన్తే హై జబ్ ఇన్వెస్ట్మెంట్ బఢతా హై తో మ్యానుఫ్యాక్చరింగ్ బఢతీ హై, మ్యానుఫ్యాక్చరింగ్ బఢతీ హై తో ఎక్స్పోర్ట్ బఢతా హై, ఎక్స్పోర్ట్ బఢతా హై తో రోజగార్ కే నయే అవసర్ బన్తే హై ఔర్ రోజగార్ బఢతా హై తో లోగో కీ ఆమదనీ బఢతీ హై, పరివారో కీ జిందగీ బెహతర్ హోతీ హై ఔర్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ యహీ హోతే దేఖ్ రహే హై.
1: మిత్రులారా, మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కళ్ళారా చూస్తున్నాం.
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కి శురువాత్ హుయీ హై, జిన్కీ నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఔర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. చంద్రబాబు జీ కే నేతృత్వ మే ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై. మే ఏక్ బార్ ఫిర్ ఇన్ సభీ పరియోజనాఓ కే లియే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ, బహుత్ బహుత్ ధన్యవాద్.
1: మిత్రులారా, ఈరోజు ప్రారంభమైన, శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలంగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: భారత్ మాతాకి
1: జై,
0: భారత్ మాతాకి
1: జై,
0: భారత్ మాతాకి
1: జై.
0: ధన్యవాద్.
2: So that was the Prime Minister speaking at Andhra Pradesh's Bhogapuram, where he just a little while back conducted a roadshow, and before that he in fact went ahead to inaugurate the international airport in that very region. In his address to the people at Bhogapuram, he spoken extensively about the NDA government and their vision for a viksit Andhra Pradesh and a viksit Bharat, and how Andhra Pradesh and its development plays a very important role in it. Especially he's given a lot of emphasis about the kind of investment, the trade that projects, developmental projects like this would be attracting in the very state. How Vizag is being looked at as another tech hub that is up and coming in the near future times, and that is why there's a lot of investments that's already being pushed into this very region so that the area reaches its true potential and can develop further. On that very note, viewers, while the Prime Minister's visit continues to in Andhra Pradesh and then later on will proceed to Karnataka, we will keep bringing you all those updates. But for now, we are wrapping up the bulletin right here. Do stay tuned to India Today.
3: You are watching India Today.
4: TuneIn's how-to. A brief look at all the special functions and things you might not know we have.
5: Did you know you can control the speed of what you're listening to? During playback, you can tap on the speed control setting to adjust the speed, whether you'd like to make it faster to get to the end or take it a bit slower to give it time to digest. You can listen to all your favorite podcasts and audiobooks however you want. Plus, if you follow your favorite podcast and books, you'll get recommendations on what to listen to next. Why not try out this feature today?
6: There was a huge outpouring of anger against women's security.
7: News Track, where the voices that truly matter speak.
8: Why is the Congress party insisting on the resignation of Union Education Minister Dharmendra Pradhan?
9: Irresponsibility, the government's failure to secure exams and deliver justice to students.
7: The real newsmakers and global thought leaders driving change across India and the world.
10: The former IMF Executive Director Sujit Bhalla says that this is factually incorrect.
11: Resign and go. Who are you?